ఎం వెంకటేష్ కుమార్ నౌ ప్రెసెంట్ నంబిది నిన్న పాద రిటర్న్ బై ముద్గల్ దేశదాసరు నంబిది నిన్న పాద రిటర్న్ బై ముద్గల్ శేషదాస సంగ్ బై ఎం వెంకటేష్ కుమార్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి లలిత శ్రీమతి హరిప్రియల గాత్రయుగుళం వింటారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి రవిచంద్రిక రాగంలో త్యాగరాజస్వామి కృతి మా కేలరా విచారము ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal duet by Kumari Lalita and Srimati Haripriya. They are accompanied on violin by Shri M. Surya Deepthi and on mridangam by Shri P. Jayabhaskar. Kumari Lalita and Srimati Haripriya begin their concert with a composition of Tyagarajaswami, Maa Kelara Vicharamu, in Raag Ravichandrika set to Aditaal.

0: ఇప్పుడు వినండి నీసరి సాటి హైమవతి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి, నీసరి సాటి, ఇన్ రాగ్ హైమవతి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి పురందర దాస దేవర నామ దయమాడో రంగా
1: కుమారి లలిత అండ్ శ్రీమతి హరిప్రియ కంక్లూడ్ దేర్ కాన్సర్ట్ విత్ ఏ పురందర దాస దేవర నామ దయమాడో రంగా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి లలిత శ్రీమతి హరిప్రియల గాత్రయుగళం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal concert by Kumari Lalita and Srimati Haripriya. They were accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime, Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to Nadaswara Recital by Sri Guduru R.K. Veeraraghavan, supported by Anjuru Subramanyam on Special Dolu.
2: Ragam Nirantara Bhartiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ గూడూరు ఆర్కే వీరరాఘవన్ గారి నాదస్వర వాద్యం వింటారు. శ్రీ అంజూరు సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తారు.
1: ఫస్ట్ లిజన్ టు ఎ త్యాగరాజ కృతి సముఖాన నిల్వ ఇంద్రా కోకిల వరాళి సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా సముఖాన నిల్వ కోకిల వరాళి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: Until now you have enjoyed Amuthaswami Dikshitar Kriti, Parandhamavati, Inrag Dharmavati, Setu Rupak Thal.
1: Mirintavarku, Parandhamavati, Dharmavati Ragam, Rupak Thalam, Amuthaswami Dikshitar Kriti Vinnarum.
0: Ragam, 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you have enjoyed Nadaswara Recital by Sri Goduru R.K. Veeraraghavan. శ్రీ అంజూరు సుబ్రహ్మణ్యం సపోర్టెడ్ ఆన్ స్పెషల్ డోలు.
1: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ గూడూరు ఆర్కే వీరరాఘవన్ గారి నాదస్వర వాద్యం విన్నారు. శ్రీ అంజూరు సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేక డోలుపై సహకారం అందించారు.
0: నౌ లిజన్ టు ఏ అన్నమాచార్య కృతి
1: కార్యక్రమంలో ఇప్పుడు అన్నమాచార్య.

0: This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఇప్పుడు వినండి శ్రీ నారద కానడ రాగం రూపకతాళం త్యాగరాజ స్వామి కృతి.
1: You will now listen to a composition of Thyagaraja Swami, Shri Narada, in Rag Kannada Settu Rupak Thal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మైసూరు దొరైస్వామి అయ్యంగార్ వీణా వాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ టిఏఎస్ మణి. కార్యక్రమంలో చివరిగా వినండి కొలువయ్యున్నాడే, భైరవి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: You are listening to Ragam 24/7 DTH Anytime Indian Music. You are listening to a Carnatic classical Veena concert by Shri Mysore Dorai Swami Iyengar. He is accompanied on mridangam by Shri T.A.S. Mani. Shri Iyengar concludes his concert with a composition of Tyagaraja Swami, Koluvai Unnade, in Rag Bhairavi set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విరింత వరకు శ్రీ మైసూరు దొరైస్వామి అయ్యంగార్ వీణావాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ టిఏఎస్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీ మైసూర్ దొరైస్వామి అయ్యంగార్. He was accompanied on mridangam by Shri T.A.S. Mani. This program was contributed to
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime. Indian music.